గణపతి గణేష భగవానికి, ఉమాపతి మహాదేవకి, బృందావన్ బిహారీ లాల్కి, గీతామాతకి, సత్య సనాతన ధర్మకి, సాధుకి దండ సకల్పంచ జయ జయ.